కానీ ముజమ్మర్ నచి కథ. బరేనర్ ప్రసన్న నిడ్డోడి సదర్కర్త ప్రియా నరోన్న మీరా రోడ్. మోన్ ఇస్మెల్ ఉపరాంత్ మోడ్యా చిన్న లిసాయి కరినై కిత్యాక్ నా లిసాయినే గార్ కరూంక్ తే జీవ్ అసనాంత్ అశీ ఎక్ సంగ్ని అసా. ఆజ్ ముజ మోర్ నావిధి మోర్ నా పెటిన్ ఫీచర్ కెల్లి ముజ నిర్జీవ్ కూడ్ ఈ గర్జిచ్చా అల్ తరి సమోర్ దోవర్లేలి. దోన్ దిస ఆదీ ముజ మోర్ అన్జల్లే త్యావడ్ ఆస్పత్రేన్ డాక్టర్ మెహతాన్ ముజ అంత జల్లే మన్ డిక్లేర్ కెల్లే. ముజి బాయల్ భుర్గీ రడిల్లి పూన్ ముజి పతీన్ బరే జల్లే దేవాన్ వెగిన్స్ ఆపయలే. నాంతర్ పూన్ జోన్ దొరలేలే ఇల్లే పొయిషన్సవే అమ్జె బంగార్ జాగో ఇత్యాది ఆడవ్ దోరిజే పొడతో కొన్న మున్ మోతీన్ చింతలి. అని హావ్ హాకా కితే మార్ పొయిషే జడ్లెలే హావే భుర్గ్యాంక్ పసూన్ వడ్ కరూంక్ కష్ట్ కడ్లెలే హావే. నిర్జీవ్ కుడి భితర్ గుణగుణతలు త్యా దిసా మాకా క్యాన్సర్ మన్ డాక్టర్ మెహతాన్ పరీక్ష కరూన్ సంగల్లే. మాకా దొక్కు పొసుల్లో త్యా ఉపరాంత్ ముజా ఆస్పత్రేంత్ 12 బ్రేస్తార్ 13 శుక్రార్ జల్లే. ఇల్లెషి పుంజోన్ దోర్లెలి ఖాళీ జల్లే. అని తొడో దీస్ హోవాన్ సత్తర్ అమ్కా పొయిషాంక్ గత్ కితే మన్ బాయల్ పుర్పుర్తలి. అని లాన్ లాన్ శవిచాయించేర్ చిడతలి. తిచ్చే తే జల్లే పరివర్తన్ పొడోన్ హావ్ సగ్లోస్ గడుల్లో వాన్ సోంగుర్ బానతిల్లి. దేవలగి మాక్తలు దేవా మాకా ఏక్ పౌటీ వైర్ వర్ హ్యా విగ్ నాదాన్ సుటే. అని దేవాన్ ముజె మాగ్నే వెగిన్స్ ఐకలే. లోకాచీ దీస్ట్ ముజీర్ ఉని పూన్ ముజ పతి నిచేర్ సడ్ కన్సలేలి. సకడాంగ్ బిర్ మోత్ ముజ బాయిలేచీ అని ముజ దోగా చెడవా భుర్గ్యాంచీ హంచీ ముక్లి గద్ కితే మున్ కంద్ అని బెజారాయితని ఉసర్ల్యాంత్ సూక్నా. లోక్ కితే జనా బాయిలే భుర్గ్యాంక్ హవే కితేన్స్ ఉనే కొరుంగ్ దోవరుంగ్ నాంతే. ఇన్సూరెన్స్ పాలిసీ సోవే బ్యాంకాన్ దోగా చెడవా భుర్గ్యాంక్ ఖాతీర్ డెపోజిట్ అసా. హే హావె పైలెన్స్ తన చఫుడారాక్ అమ్మనాత్ కొరూన్ దోవర్లే. ఐల్లో లోక్ తంక పొట్లుందరున్ బుజోంది తెలిసివై ముజే విషి కొనాయికి పొడోన్ గెల్లెనా. ముజె మోడే పొడే తెలి కుర్సా గుర్తు కాడోన్ సెల్ తెలి. ముజ భుర్గ్యాంక్ వడ్ కొరూన్ హావె కడ్లెలే కష్ట్ హంకా కితే కళిత్. దొగాయ ముజ భుర్గ్యాంక్ హావె ననైలా లాయిలా పివైలా బొండైలా.

కానీ విచిత్ర ఎక్వుడ్ బరేనర్ శ్రీ వాల్టర్ లస్రాదో నక్రే సదర్కర్త ప్రియ నొరొన్న మీరారుడు కంత్రర్దర్ సొజమస ప్రస్తవ్ బాఫ్కులా సన్ తిరస్కార్ కెల్లం పొడం తయర్జల్లి అప్లి ఇగర్జ్ దురుస్త్ కర్చి ఆశా తక అసిల్లి ఇగర్జే బొంతనే సుజాగో నితళ్కన్ ఇస్కొలచ్చ మైదాన్ విస్తరుంచి గర్జ సామణే తొజానా అసిల్లు హేర్ ఇగర్జే బరిన్స్ అప్లి ఇగర్జ్ నావార్దిక్ జాన్ ఫిర్గస్ పెస్తాక హజారాని లోక్ జమోజైజే మనే స్వప్న తానే పొడెల్లే పూన్ హ్యా కామా ఖాతీర్ ఫిర్గజంతల్యా దుబ్ల్యా లోకాక్ బలీ సొడోంచే తక నకా అసిల్లె ఫిర్గజంతల్యా హర్యే కుట్మాన్ మైన్యాంగ్ 1000 రూపాయ లెక్కాన్ 2 వర్సచ్చా అవుదెంద్ 20,000 రూపాయ ఇగర్జే దివ్యంగ్ జాయ్ మళో సజా మసో ప్రస్తావ్ ఫిర్గజ్ మండలిన్ మంజూర్ కెల్లో తెరి బాప్ కులాసన్ తసో విరోధ్ కెల్లో ఫిర్గజ్ మండలి జాహిర్ సంధ్యాంకి హో ప్రస్తావ్ మంజూర్ నత్లో తెరి తే అసా ఎక్ జాన్ అసిల్లి సంగత్ బాప్ కులాస్ జానా జల్లో కంత్రర్దార్ సొజాక్ దుబ్ల్యా లోకచి బిర్మో దిసన తక ఫకత్ అప్ల్యా ఉద్యోగ చెంపొడోన్ గెలా సాంత్ అందుని బాపా తున్సీ కా సర్యం కర్ అని హంగాచ్చా దుబ్ల్యా లోకాక్ బచావ్ కర్ బాప్ కులాసన్ అప్ల్యా కుడాంత్ ఉమ్కాలెల్యా సాంతాచ్చా వడ్ పైనలచ్చే దీస్ లావన్ మణే ఇగర్జీచీ అచానక్ లంబాయ్ గంట్ వచ్చి ఐకోన్ బాప్ కులాస్ చకిత్ జలో అప్ల్యా కుడాంత్లో అంసరాన్ బయట సరూన్ దర్ వడి మెటాంకాన్ గంటిచ్చా తోరీ లగేం పౌలు ముక్ల్యా గిటింట్ల్యాన్ లక్ష్లే తొడే తర్ నటే దౌన్ యోంచే పాద్రీన్ పొడెలే మిరోన్ జెర్మీ కర్షోను అప్ల్యా ఆంగార్ మెల్లె ఐలెలే బరీ గంటిచ్చి దోరీ ఒడతలు తక పాద్రీన్ జొరాన్ కుషిన్ లొట్లో హెక్కి తే కర్తాయి రే తుక కొనే సంగ్నే గంట్ మరు బాప్ కులాసన్ సవాల్ కెలే మిరోన్ అనికి కర్షేతలు తని అప్లో కంపరో హా తుకొల్ను బోర్డ్ దుక్కును మ్లే పొడయా ఫాదర్ త్యా మప్ల్యాను సాందంతోనిచి ఈ మాజ్ ఓన్న సకైల్ గల్యా పాద్రీన్ పొడయలే గేట్ ఇంట్ల్యాన్ బితర్ ఐల్లే తర్ నటే త్యా మనుష్యాక్ మార్తలే పాద్రీన్ అప్లా మతార్యా ప్రాగ్ మిక్ పొలెలా సుడ్సుడాయ్ త్యా కుషిన్ అంసరి మెటాంగ్ కాన్ గెలో ఈ మాజీచే స్టాండలకి పౌతనా నై తెచే తోన్ ఫుటోను రగద్ దేవున్ తెలే తాచి దోవి తోపి పొయ్యూస్ లోన్ పొడలి బాప్ కులాసన్ తర్ నట్యాంగ్ తాచ్యా తన్ వింగడ్ కెలే నై తో బియన్ కంతలో తనే హాత్ సుడోను ఊలోంచే ప్రయత్నం కెలే పోన్ ఉత్తరాన్ సుట్లీ నాంత్ పాద్రీన తాచ్యా బావుళాక్ దర్న ఆప్ల్యా కుడా తెవుషిన్ ఆపోన్ వెలో అని బైర్ బాంకార్ బోసోంగ్ సంగ్లే తన్చ్యా పట్ల్యాన్ సైలెల్యా మిర్నింగ్ సంగోన్ ఏ గ్లాస్ ఉదాగ్ హాన్ తక పియోంగ్ దిలే పాద్రీన్ తాచ్యా కుషిన్ బోసోన్ ఆప్లి దయాల్ దీస్ తచ్చేర్ గలి సాంగ్ కితే జలే పాద్రీన మొవాళాయన్ విసార్లే ఫాదర్ 10 వర్సంచో ముజ ఏ క్లోజ్ పూత్ ఆస్పత్రేన్ సీరియస్ అసా కాల్ జచి పిడా తక పైశిలా వడ్ల్యా ఆస్పత్రె వెళ్ళ్యార్ మాత్ర తస జీవ ఉరోంగ్ సాద సమణ హావ్ దుబ్లో దేవాల గీతాచ్యా జీవాచి బిక్ మగోంకో హావే మసీది అని దేవుళాక్ బెడ్ దేవున్ జలి ఉపరాన్ హంగా ఆయిలు ఈ మాజీ చెలకి రావు నా మాగోన్ అసిల్లు తెదడా హావ్ తట్లే గోన్ పొడ్లు పొడ్తనా మక కలిత్ నస్తనా హావే ఈ మాజిక్ వేంగ్ మరలి ముజే సంగత ఈ మాజీ సకైల్ పొడ్లి ఫాదర్ మజీ సూక్ జలి పాద్రేన్ తాచ్యా బుజాక్ తప్పడోను ధైర్ దిలే చింతా కరినకా సగలే సరకే జతలే హే సాంగ తుచి నావ కితే పాద్రేన్ మొవాళ్యాన్ విసారలే ముజే నావ సలీం లక్ష్ల కేరింద్ రావుతా షహరాంత్ రూక చమిల్లాంత్ కామ్ కర్తా తో మునాడు తస తాళో కమ్తలు పాద్రి ఉటోన్ అప్లక్ కూడా బితర్ గెలో తనే ఫొనార్ ఉలోంచే సలీమాంగ్ ఐకతలే పులిసాంగ్ దూర్దితా ముంచింతు తస జీవ్ కాం పొంగ్ లాగ్లో ఉటోన్ దాంచి చిన్న ఐలి పుంత చపాయాంక్ ఉబేరంచే బోల్ నతిల్లే తొడవెలాన్ పాద్రి బైర్ ఐలో దర్ హే తొడే రూపాయి గర్చేక్ ఉపకార్తీత్ తుప్పు తాజీ చింతా కరినక దయాళ్ మొగాళ్ దేవత కబరో కర్తలో తాచ్యా ఖాతీర్ హావ్ మక్తా పాద్రేన్ మిళే సలీమ తాచ్యో ప్రతిశ్రయ పోటే పాద్రీ మిళోంక ఐల్లు సలీమ సుప్పు సంపూర్ణ బురోజల్లో నవార్దిక్ సర్జనాన్ తాచ్యా కాల్ జచ్చే ఆపరేషన్ కెళ్ళే బాప్ కులాసన్ గుటాంతి వ్యవస్థా కెళ్ళి ఫాదర్ సలీం మునాలో తుమి ముజ పుత సు జీవ్రక్లో త్యాదిస్ తుమి ముజో జీవ్రక్లో మాత్రనే ముజ సముదాయ వల్ల ఓడ్ అన్వర్ తుమి పొయ్యిస్కెళ్ళే తుమ్చి మజత్ నత్లితర్ భయంకర్ లడైజన్ రగత్ వల్తే అసిల్లెము సభా జీవ్యతే అసిల్లె ఫాదర్ హావే తుమ్చే సమర్థిన్ భర్తీ జావు చింతలా మకా బౌతిజ్మ దియా ఫాదర్ బాప్ కులాస్ తొడో వెళ్చింతున్ బస్లో ఉప్రాంతో మునాలో జైత్ పూన్ ఏక్ షర్తా కల్ తుజే సమర్థిచే తీన్ ఔ గున్ అని ముజే సమర్థిచే తీన్ బరే గున్ తువేన్ సంగోంగ్ జాయ్ సలీమచే తోండ్ బంద్ జలే తువేన్ తుజో ధర్మ సంచి గర్జన దేవ్ సకడాయన్ సో ఎక్స్
सल्वन सांगजो वाटो मात्र विंगड तुवें म्हजो उपकार भोंवडचे खातीर आमच्या धर्मान मेळचें नाका म्हणालो बाप कलास. म्हजो लोक ह्या इगर्जीची खंयच्याय रितीन तरी सेवा करूंक खुशी व्हरता. सांगा फादर, आमी सकट सांगाता मेळोवन करता, सलीम म्हणालो. जायत जायतो वेळ पर्यंत तांचे मदें तर कसरलें. इगर्जीचें काम सांगिल्ले शिवाय सलीम वचूंक तयार नातलो. अकरेक बाप कलास आनी सल्वनी स्विकारली. आमचे इगर्जेक आनी इस्कोलाक हे ल्हान मैदान पावना. इगर्जे कुशीची गुड्या सुवात समतट करूंक तुमच्यान जायत, बाप कुलासान सवाल केले. कित्याक जावचे ना, सलीम संतोसान उडोवन पडलो. एक बरें गार्डन सयत जातलें, बांय दुरुस्त जातली, ह्या इगर्जेचे आमी रूप बदलून सोडतले. हांव वेळ लागतलो पूण काम जातलें. बाप कुलासाच्या सान अंतनी फिरगजेंत आसर्यांची सुरवात जाली. सलीम आनी ताच्या सांगात्यांनी काम करचें पळोवन हिंदू भाव सयत मुखार सरले. आळशी क्रिस्तांवांक लज जाली. सोजा म्हण आडवरलेले तरी तांच्यान पाटी रावंक जालें ना. एक राजनेतान काम करचे लोकां खातीर च्या फळाहाराची वेवस्था करतना ताचे विरोधीन पेज आनी चटणीची विलावरी केल्ली. सकट जातीच्या लोकांक सांगाता मेळून इगर्जेचें काम करची खबर मेळटच पत्रकार जागे जाले. स्थानीय टीव्ही आनी पत्रांनी विवार प्रकट जालो. देश विदेशांतान दान येवंक सुरू जालें. बाप कुलास आनी सलीम हांणी केदाळे सांगत आसचें पळोवन परकी लोक वेजवेज जातलो. त्या विचित्र जोड्याच्यो तस्विरी पत्रांनी प्रकट जाल्ल्यो. फिरगस पेस्ताक पयिल्ले फावटी विस्पांनी येता म्हणे कांत्रारदार सजामाक चड तेंप पयस रावंक जालें ना. ताणें हात जोडून बक्षणी मागतना उदार मनाच्या बाप कुलासान ताका पटलून धरलो. वेचीक पूत पाटी आपल्या घरा आयिल्लो.

0: భర్తీ కొట్టి కొరు
1: అయితే ఇచ్చిన మర్ది అయితే మలుపున క్రమాలు అయితే కెలవరికి గుర్తించి అయితే పిదైద ఊరు కూడా పోపు పెద్దమీద సాంకులు కొనపేరు మాట ఇచ్చిన ఇతే పెద్దమీది సాంకునకి మాట ఇదే దుమ్ము కమ్మి ఇచ్చింది కాసు ఇతే
0: ఎంగ్లు మాత దాల ఉనసు తిండి అవి ఆతే కెలేరే మాత మాత పొడాపుడు అప్పక మాత కొరడు ముందుగా పొడి తింటే కొరడు ఊర అప్పుడు ఖర్చు కొడుతూ కొరడు
1: ఊరుకు మాత పోతారు
0: బెంగళూరు మూడి సరిపోతే ఒక మూడు నమ్మ ఊరుడే పాక జాగిపోయావు మా తిన్నే కేరళ పోపు అసే కోళి ఒక కిన్ని కోళి అంచి మత పోతే ఒక మూలే మస్తు జాగిపోతే శక్తి నగర ఒక ఇద్దరు ముదాని పట్టారు కడపడి అడిగిపోయారు
1: ఇల్లాడి భర్తది జన భర్తలే తొంగను
0: పేరు ఎవరి పేరు ఏం ఫోన్ మనసు పేరు ఇంకా ఉండు భర్పారా అంది మూలే ఇంక దిన కడప పేరు
1: అంతే దాని పెద్ద దుబాయ్ అక్కడ

ఈ నందయ్య శేషులేడా, బజీ ఐసురా సంపత్తు మాత్ర అత్ హృదయ శ్రీవంతికెలా ఉండు పరిపినవు గొత్తాండు. ఆత మాత్ర అత్ ఈ రంగమాలద ఉలయ్యాను బన్నగా అన్న కళాభిరుచి ఎంచిన ఉందలా ఇంక ప్రత్యక్ష గొత్తాదు పోండు. ఈ వంజి అదేను తూనగా అరమనెగు దాల కమ్మిజ్జి ఆత్ పొరులుగా అలంకార ముత్తు మలుతుతేరు. ముత్తు రత్న వజ్ర వైఢూర్యుల సంపత్తు మునుపతో చెందుండు. ఈ గోడెలడు బేతబేత చిత్రులను ఉడిపాదేరు. శిల్పిన కళాకౌశల్య ఎంచినవు పనిపినవు, చిత్రకారణ ఉంది కళా నైపుణ్యం ఎంచినవు పనిపినను. ఈ రంగమల్లద గోడెను తూనక గుత్తాపుడు అలే ఉంజి మేటు ఇడీ రామాయణద కథను మాత చిత్రరూపుడు బరితేరు. నన్నొంజి మేట మహాభారతద కథ ప్రతి ఉంజి ఘటనెల్ల చిత్రరూపుడు తెలిపాద కొరితేరు. ఈ మేటు తూండ దేవిన లీలలు బేతబేతే, హరివంశద కృష్ణల లీలలు బేతబేతే, ఉంజి కడెటు బేతబేతె ముర్గ పక్కిలెన చిత్రులు. భారీ సంతోషాండు ఉంజి రసిక ప్రజ్ఞ ఉండు నంది శేషులడా. పనుపనవు సత్య ఆరిగ మాత్ర అర్ణ మగలెగల ఉప్పిర సాధ్య ఉండు. నిన్ను భారీ ఉంజి నిర్మలవాదు దీతేరు. యాను నిద్ర మల్పెరగబడదు బతినయ్యి ములు తూన కొంచెం మల్ల మంచ ఉండు. అరమనెడు హంసతూలికా తల్ప ఇంకలగిత్తుండు ఐక దల కమ్మిజ్జి ఉంది. ఆత మెత్తెనద హాసిగే పాడదేరు. హాసిగే ఉవ్వండదానే మంచ ఉవ్వండదానే నిద్ర బన్నగా బజి నెలట్లా నిద్ర పరుపుడు. యాను ఏతు దిన నిద్ర ఇచ్చాందే ఆతను పనిపిన ఎంకే లెక్క ఇచ్చి అంచిన పరిస్థితులు ఊర జెత్తున యావును పనిపడిన మనసు ఈ పొరులు పొలికిన చిత్రుడు తూ ఉందో ఈ మంచవుడు నిద్ర మలుపు

ననదుంబగ్ ముర్కుదు పోపుండియే మాతా ముర్కుదు పోపుండియే. ఈ పదను పంతినకులు మైమ్ రామ్దాస్, సురేష్ కోట్యాన్ చిత్రాపు, రాజ్ షా అంచనే వేలు.